0: సహజామోతి.
1: రూప నిరాళ రంగ నిరాళ
0: రూప నిరాళ రంగ నిరాళ
1: సాగి సభ మే ఆత్మ జ్యోతి
0: సాగి సభ మే ఆత్మ జ్యోతి
1: చాహె బోలియూ వఫా అలహద్యూ
0: చాహె బోలియూ వఫా అలహద్యూ
1: చాహె బ్యో బ్యో వేష అసాంజో
0: చాహె బ్యో బ్యో వేష అసాంజో
1: ప్యారో భారత దేశ అసాంజో
0: ప్యారో భారత దేశ అసాంజో
1: సారో భారత దేశ అసాంజో
0: సారో భారత దేశ అసాంజో.
2: इस गाने की शुरुआत आलाप से करेंगे, एक बार धुन सुन लो. रेडी, सुन दो. 1 2 1 2 3.